వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నమిం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ సరస్వతి నమః. సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి విద్యారంభ కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ గురువే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవై మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యుర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్తు మా విద్ధి శావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పరమపిత శ్రీ గణేష్ భగవాన్, సరస్వతీ మాత, గురుజన్ సంత మహాత్మా ఔర్ సారే ఋషిజన్ కే ఆశీర్వాద్ సే, సబ్కి ఆజ్ఞా సే, మే ఆజ్ కే శ్రీ పురాణ కే సంధ్యాకాలీన్ ఇస్ ప్రవచన్ కో ఆరంభ కర్నే కో అనుమతి చాతా హూ. ఆచార్య రాజన్ శర్మా ఆప్ సబ్ కే లియే హార్దిక్ నమన్ ఔర్ అభినందన్ కర్తా హై. స్వీకార్ కీజియే. ఆప్ ఇస్ హాల్ మే హై, బాహర్ హై, కహీ భీ హై, తో ఇస్ శివ పురాణ కా అమృతమయ బాణీ కో సున్నే కే లియే, శ్రవణ కర్నే కే లియే ఆప్ కటిబద్ధ హో జాయే, అధిష్టాన్ మే బైఠ లీజియే, సంకల్ప మే రహియే. ఐసా సమయ ఏసా అవసర్ బార్ బార్ నహీ ఆతా హై. యే మరణశీల్ జిందగీ మే హమ్ కహీ భీ హై, ఐసా అమృత రూపీ బాణీ కో శ్రవణ కర్నే సే కరోడో యోని కే పాప సే హమ్ ముక్త హో జాతే హై, హమారే మన మస్తిష్క మే ఊర్జా హో జాతా హై. ఇస్లియే ఆప్ లోగ్ కో మే వినతీ కర్తా హూ కి ఆప్ ఇస్ పురాణ కో ఆఖిరీ సమయ తక్ సునతే రహే, యే దో భాషా మే చలేగా యే పురాణ. జయ బోలియ భగవాన్ భోలేనాథ కీ జయ. విత్ ద గ్రేస్ అండ్ బ్లెసింగ్స్ ఆఫ్ గాడ్ గణేష్, గురు, సరస్వతి మాత, ఆల్ ద డైటీస్ సెంట్, ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్. ప్లీజ్ యాక్సెప్ట్ మై వార్మ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ఆచార్య రాజన్ శర్మ. అండ్ టుడే వీ హార్ ఇన్ ద వెరీ అస్పీషియస్ చాప్టర్, వెరీ గుడ్ చాప్టర్స్ which is very wonderful. It is saying that if you listen this one, you can wipe off the karma, bad karmas from, if you have collected from many, many life also, you can wipe off it. And this is a wonderful, amazing story, some tragedy, some happiness, some sorrow, some pain, but it's a wonderful experimented chapters. That's all are true, all are experimented. But that one is also, this chapter is talks about why we have to use tulasi and what's the behind story on it and what is the saligram, so the stone, the holy stone, and is that proved or is that experimented, which lab experimented, and what's the value, and Shiva and Vishnu, why they works together, everything comes in it. So this is a very long chapter, but I'm trying to that give you information in summarize, but which is very authentic and which is very important, because we might not have time to read all the books. It takes a longer time, and if you already read also, it will be very helpful. And also that I'm going to present what other Puran also says about these topics, we'll discuss later on. Here, the first of all, the Brahma asks to, the Narada asks to the Brahma, oh, the Brahma Pitaji, please tell me why the Vishnu went to Tulasi's house. Tulasi was wife of the demon before. And why Vishnu went to Tulasi's house? And why Tulasi is very important? And why Saligram is wonderful? And what is the importance between the Tulasi, Saligram, and all those things that hops comes with the prayers? So this story is, the Narada asks to the Brahma, and Brahma says that, well, this is the wonderful things that ancient time, and the Brahma said there are the many ages, many eras, but I would like to talk about the one era, one thing. In ancient time, obviously there was, the Brahma created the Manasputra. You might know that on the time of the creation,
Brahma wants to continue and Brahma wants to many families in this world to protect, to continuation. And that time, the Marichi was one of his son, the Marichi. And Marichi also, among many sages, Marichi is one of the son. And after that, Marichi's son is Kashyap. So Kashyap is the father of demons and divines, God and demons. So he's the father. So that's why if in case when you're doing the prayer, worshipping or anything, if somebody asks, what's your gotra, what's your lineage, what's your the ancestor, that time you can say it, if you are confused, Kashyapa. So Kashyap is all the demons and gods also father. So when Kashyap Rishi was ready to marry and he was a brilliant and very religious person, truthful, honest and meditative person. And that time, Daksha Prajapati, he has got 13 girls, 13 daughters, and he ready to give marry with Kashyap. He gave his hand of his daughters of 13 girls, the Kashyapati married. So Kashyap Rishis have got how many wife? 13. And among the 13, there is two was very important. Diti, Danu. So from the Danu, that comes Danava. Danu, Danu's all sons are Danava. And Diti is Devata. Diti from Devata came from the Diti. That's why in many, not only this Puran, some other Puran also that explains the Devata and Danav from the same father. But the mother is different. That's why it is saying that whatever you breastfeed, according to the breast, you will have the brain. So that's why the milk, whatever they drink. And Danu was one of the nice lady, but she always wants some arrogant and violent, strong sons. According to her wish, and Danava came. So, and Diti was silent, calm, cool, other respected. And she always wanted the nice sons, like God. And she got the God. So that's why the whatever you wish also, that works great. What sort of children, what sort of generation you want to make. That's in your mind. That's why don't blame only your kids. Oh, you are silly. So there is some, your contribution also goes. Credit also goes. That's why it is saying that. So Danu have got a lot of demons and Viprachit. And from Viprachit, Damba came. So Damba. Viprachit went to meditation and he did not have son and the Brahma gave blessings. And similarly, Damba also went to meditate, and when he meditated, then he find out the Shankhachur. Then Shankhachur is one of the popular demons, and he has got the great story. And because of him, that the whole world was terrifying. His name is Shankhachur, and Shankhachur is one of the popular demons. So it's very hard to remember, isn't it? Brahma and Marichi and Kashyap and Diti Danu, and after that Viprachit and Damba, and after Damba Shankhachur. And this story about the Shankhachur, so you might easily remember, isn't it? So us samay mein kya tha ki jab Brahma ji ne srishti kiya tha to sabse pehle is sansar ko shuruaat karne ke liye shuruaat se hi ye katha vachan hota hai Shiv Puran ka, ye Rudra Samhita ka katha. आप कहीं भी है श्रवण कीजिए कि इसमें अनन्य ज्ञान है, अनन्य भक्ति है. तो हमको कहीं भी जो पढ़ने को तो मिलेगा, लेकिन ये अमृत वाणी आपको सिर्फ कान को शुद्ध नहीं करेगा, शरीर और कर्म को समेत शुद्ध करता है. कि ब्रह्मा के मानस पुत्र मध्य में एक में मरीचि नाम का एक पुत्र था जो मन से उत्पन्न हुआ. तो मरीचि के साथ से मरीचि के मार्फत ऋषि कश्यप का जन्म हुआ, और कश्यप ऋषि बहुत धार्मिक थे, और कश्यप ऋषि के 13 श्रीमती थे, उनके पत्नी 13 थे, क्योंकि दक्ष प्रजापति ने 13 बेटी के साथ में उनको शादी करा दिया. और 13 में दिति और दनु प्रमुख श्रीमती थे, और दनु के